హలో హై నమస్కార్ గుడ్ మార్నింగ్ నిషి తరఫురు అప్పుడు మనకు ఈ రాజ సంక్రాంతి అవసరే బహుత్ బహుత్ శుభేచ్ఛ శుభ అభినందన ఆసంతు సమస్తే మిశి ఖుషి మనైవా రజ పర్వకు ఆహురి సరస సుందర మన లక్ష్య కరివా నిజ భితరే స్నేహ సంప్రీతి భాయిచారర మనోభావ సృష్టి కరి ఆరంభ కరివా శుభ సకాళ